0: हम आकाशवाणी के श्री विजयपुरम केंद्र से बोल रहे हैं। इस समय दोपहर के 12 बजे हैं। अब प्रस्तुत है तेलुगु कार्यक्रम।
1: మీడియం వేవ్ 438.6 మీటర్లు అనగా 684 కిలోహార్ట్స్ పై ఆకాశవాణి శ్రీ విజయపురం కేంద్రం నుంచి నేటి ప్రసారం ప్రారంభం.

ఈనాటి అమృతవర్షిణి తెలుగు ప్రసారాన్ని ప్రియమైన శ్రోతలకు నమస్కారాలతో మీ ముందుకు తెస్తున్నవారు మేడసాని శ్రీనివాసులు.

శ్రీ పరాభవ నామ సంవత్సరం, భాద్రపద మాసం, బహుళపక్షం, అక్టోబర్ నెల 1వ తేదీ, ఈరోజు పంచమి, గురువారం.

నేటి కార్యక్రమంలో భాగంగా సూపర్ హిట్ పాటల్లో నుంచి కొన్ని చిత్రాల్లోని పాటలు, ఇంకా కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలు వినవచ్చు.

ఇప్పుడు వినండి ఒక వేమన సూక్తి. మాలవాడంటితే మరి నీళ్ల మునిగేరు, కాటికేగిన వెనుక కాల్చుమాల, అప్పుడంటని అంటూ ఇప్పుడు ఎందుకంటును, విశ్వధాభిరామ వినురవేమ. వృత్తిరీత్యా మాల కులస్తులు శ్మశానాలలో ఎట్టి పని చేసేవారు. ఎట్టి పని అంటే కాటికి తీసుకుని వచ్చిన శవాలను పూడ్చడము కాల్చడము వంటివి. ఏ కులస్తులు చనిపోయినా శవంగా కాటికి తీసుకుని పోయిన తర్వాత అక్కడ ఆ శవాన్ని పూడ్చాల్సిందే లేదా కాల్చాల్సిందే మాల కులస్తులు. అంతవరకు మాలవాళ్లను అంటరాని వాళ్ళు అన్న జనానికి కాటిలో శవదహనం చేసినప్పుడు అంటూ ఎందుకంటుందో అని జనంలో ఉన్న దురాచారాన్ని ఎత్తిచూపాడు వేమన. అదే స్వయం కృషి మీద విసురు నాటి నుండి నేటి వరకు ప్రతి సోమరద్ది ఇదే బద్ధకానికి గుద్ది మరీ బుద్ధి చెప్పే విధంగా చెప్పాడు వేమన. ఇది ఈ పద్యం యొక్క తాత్పర్యార్థం. ఇప్పుడు వినండి అంతర్దీపబోటుల రాకపోకల సేవా సూచనలు. ఎంవి జాలీబాయ్, రేపు ఉదయం 6 గంటలకు రంగత్కై స్వరాజ్ దీపం లాంగన్న మీదుగా బయలుదేరి వెళ్తుంది. తిరిగి అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు రంగత్లో బయలుదేరి వెళ్లిన మార్గంలోనే శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి స్టేట్ ఐలాండ్, రేపు ఉదయం 6:15 సహీద్ ద్వీపానికి బయలుదేరుతుంది. తిరిగి అదే రోజు ఉదయం 8:30 సహీద్ ద్వీపంలో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి నార్త్ ప్యాసెస్, రేపు ఉదయం 6:15 స్వరాజ్ ద్వీపానికి బయలుదేరి వెళ్తుంది. తిరిగి అదే రోజు ఉదయం 8:45 స్వరాజ్ ద్వీపంలో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి బొంబుక, రేపు ఉదయం 11:00 సహీద్ ద్వీపానికి వెళ్తుంది. అక్కడ నుంచి మధ్యాహ్నం 1:00 స్వరాజ్ ద్వీపానికి బయలుదేరి వెళ్తుంది. తిరిగి మధ్యాహ్నం 2:30 స్వరాజ్ ద్వీపంలో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి ఒండూర్, రేపు ఉదయం 11:30 స్వరాజ్ ద్వీపానికి బయలుదేరి వెళ్తుంది. అక్కడ నుంచి మధ్యాహ్నం 2:00 సహీద్ ద్వీపానికి బయలుదేరుతుంది. తిరిగి అదే రోజు మధ్యాహ్నం 3:30 సహీద్ ద్వీపంలో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి రంగత్, రేపు మధ్యాహ్నం 2:30 సహీద్ ద్వీపానికి బయలుదేరి వెళ్తుంది. తిరిగి అదే రోజు సాయంకాలం 4:30 సహీద్ ద్వీపంలో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి రాణిలక్ష్మి, రేపు సాయంకాలం 5:00 స్వరాజ్ ద్వీపానికి బయలుదేరి వెళ్తుంది. తిరిగి మరుసటి రోజు ఉదయం 5:30 స్వరాజ్ ద్వీపంలో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి రాణిలక్ష్మి, రేపు ఉదయం 7:00 డిగ్లిపూరికై మాయబందర్ మీదుగా బయలుదేరి వెళ్తుంది. తిరిగి మరుసటి రోజు ఉదయం 7:00 డిగ్లిపూర్లో బయలుదేరి మాయబందర్ మీదుగా శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి క్యాంబల్ బే, రేపు రాత్రి 9:00 లిటిల్ అండమాన్కై బయలుదేరి వెళ్తుంది. తిరిగి మరుసటి రోజు ఉదయం 9:00 లిటిల్ అండమాన్లో బయలుదేరి శ్రీ విజయపురానికి వస్తుంది. మీరింతవరకు అంతర్దీపబోటల రాకపోకల సేవా సూచనలు విన్నారు. కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు వినండి వాతావరణ సూచనలు. మన అండమాన్ నికోబార్ దీవుల్లో రాబో 4 రోజులు మనం తీసుకున్నట్లయితే వాతావరణం పొడిపొడిగానే ఉంటుంది. ఎక్కడో 1-2 చోట్ల చిన్నపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి మత్స్యకారులు కూడా ముఖ్యమైన సూచనలు అంటూ ఏమీ లేవు. వాతావరణ సూచనలు విన్నారు కదా, ఇప్పుడు వినండి ఈనాటి సూపర్ హిట్ పాటలు, ఇంకా కొన్ని తెలుసుకోవలసిన విషయాలు మనం ఇప్పుడు

విందాం. ఇందులో భాగంగా ఇప్పుడు ప్రతి సంవత్సరం అక్టోబర్ 1వ తేదీన అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటాం. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ డిసెంబర్ 14 1990లో ఈ దినోత్సవాన్ని ప్రకటించింది. వృద్ధుల పట్ల గౌరవం చూపడం, వారి హారాలను రక్షించడం మరియు సమాజానికి వారు అందించిన సేవలను గుర్తుంచుకోవటం అనేది జరుగుతూ ఉంటాయి. ఈ ఆదరణ వృద్ధాప్య సంస్థలు మరియు వృద్ధాప్యంపై ఐక్యరాజ్య సమితి కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం అన్ని వయసుల వారి కోసం ఒక సమాజం వైపు నడిపించుట, వృద్ధుల జీవన నాణ్యతను మెరుగుపరచడం, ఐక్యరాజ్య సమితి ప్రపంచ వ్యూహాలను ముందుకు తీసుకువెళ్లడం, వృద్ధాప్యంలోని వారి యొక్క సవాళ్లను మరియు అవకాశాలను పరిష్కరించడం, వృద్ధుల హక్కులను భంగం వాటిల్లకుండా చూడటం, అదేవిధంగా దీర్ఘాయువు అంటే మనము భవిష్యత్తును తీర్చిదిద్దడానికి కూడా ఎవరిని వెనుక వదలకుండా అందరి కోసం సమాజాన్ని ప్రోత్సహించడం, వయో వివక్షకు తావు లేకుండా వాటికి వ్యతిరేకంగా గలం విప్పడం, భవిష్యత్తులోకి అడుగు సమాజంలో వృద్ధుల ప్రతి ఒక్క సహకారం మరియు భాగస్వామ్యాన్ని వినియోగించుకోవడం, దీర్ఘాయువు యుగం సుదీర్ఘ జీవిత కాలం కోసం వ్యవస్థలను పునరాలోచించడం, స్థానిక మరియు ప్రపంచ చర్యలను నడిపిస్తున్న వృద్ధులు వారి యొక్క ఆకాంక్షలు, శ్రేయస్సు మరియు హక్కుల గురించి న్యాయం చేయటం దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం. కాబట్టి ప్రతి సంవత్సరం అక్టోబర్ 1వ తేదీన ఈ యొక్క దినోత్సవాన్ని జరుపుకోవడానికి దారితీసింది. కాబట్టి శ్రోతలారా, మీరు కూడా మీ ఇంట్లో ఎవరైనా వృద్ధులు ఉంటే తప్పకుండా వారిని సమపాలన భాగంగా వారిని చూడండి. కార్యక్రమంలో ఇప్పుడు వినండి సూపర్ హిట్ పాటల్లో భాగంగా ముందుగా ఈ పాట.

0: 地。
1: ఇప్పుడు వినండి ఈరోజు అనిబిసెంట్ పుట్టినరోజు జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం అక్టోబర్ 1వ తేదీని జరుపుకోవడం విశేషంగా మనము జరుపుకుంటూ ఉంటాం. యావత్ భారతదేశం ఇదే విధంగా, ఎందుకంటే భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న ఒక ప్రముఖ బ్రిటిష్ సామాజిక సంస్కర్త హోంరూల్ లీగ్ స్థాపకురాలు అక్టోబర్ 1వ తేదీ 1847లో ఆమె జన్మించారు. భారతదేశం యొక్క స్వాతంత్రం కోసం సామ్యవాది, బ్రహ్మజ్ఞానివాది, మహిళా హక్కుల ఉద్యమవాది, రచయిత, ఆమె వాక్పటిమ కలిగిన స్త్రీ. ఈమె దివ్యజ్ఞాన తత్వజ్ఞి, మహిళల హక్కులను ఉద్యమకారిణి, మంచి వక్త, ఐర్లాండ్ భారతదేశాల స్వాతంత్ర్యం స్వయం పాలన కొరకు పోరాడింది, స్వయం పాలన ఉద్యమం స్థాపించింది. ఈమె 1874లో ఇంగ్లాండ్లోని నేషనల్ సెక్యులర్ సొసైటీలో చేరింది. లా అండ్ రిపబ్లిక్ లీగును స్థాపించి పోలీసు హత్యాచారాలకు బలైన కుటుంబాలకు సేవ చేసింది. ఆమె దివ్యజ్ఞాన సమాజంలో సభ్యత్వం స్వీకరించి ఉపన్యాసకురాలిగా విజయం సాధించింది. దివ్యజ్ఞాన సమాజంలో భాగంగా ఆమె భారతదేశం వచ్చి 1898లో కేంద్రీయ హిందూ కళాశాలకు ఆవిడ సహకరించింది. మే అనే యూనియన్ను స్థాపించి కార్మికుల కోసం ఆవిడ పోరాడింది. 1895లో బాలగంగాధర్ తిలక్ ప్రస్తావించిన స్వయం పాలనకు 1914లో కార్యరూపంలో పెట్టింది. ప్రజలను సంసిద్ధులను చేయసాగింది. దీనికి సంబంధించిన కామన్వెల్త్ అనే వార్ పత్రికను కూడా ఆవిడ స్థాపించింది. 1915లో ఈమె హౌ ఇండియా ఫైట్ ఫర్ ఫ్రీడమ్ అనే పుస్తకాన్ని కూడా రాసింది. భారతదేశ స్వాతంత్ర్యం గురించి వివరించింది. 20 సెప్టెంబర్ 1933లో ఆమె తుదిశ్వాస విడిచింది. కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు వినండి ఒక పాట.

మీరు ఇంతవరకు నేటి కార్యక్రమంలో భాగంగా సూపర్ హిట్ పాటల్లో కొన్ని చిత్రాల నుంచి పాటలు, ఇంకా కొన్ని తెలుసుకోవలసిన విషయాలు విన్నారు. ప్రకృతి ఒసగిన పెన్నిధి, మధురమైన మన తెలుగు తల్లి సన్నిధి. ఇంతటితో ఈనాటి మా అమృత వర్షిణి తెలుగు ప్రసారం సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 12 గంటలకు కలుసుకుందాం. అంతవరకు మేడసాని శ్రీనివాసులకు సెలవివ్వండి. మరి నమస్తే.